చిత్రం చంద్రలేఖ. రచన గిరీష్ పుతంజేరి, సంగీతం బర్ణి ఇగ్నేషియస్, గాయకర్ ఎంజి శ్రీకుమార్, సుజాతా మోహన్ ఎన్నివరు.